మగన యగన రగన సగన యగన రగన సగన తగన రగన సగన తగన పగన సగన తగన పగన గగన మగన యగన రగన సగన యగన రగన సగన తగన రగన సగన తగన పగన తగన

0: ఇక్కడికి రకరా
1: నిదరిగమా
0: దుందరిగడత కదా
1: గరిజం
0: పరిగడతా
1: పరని
0: గరిగడతాయి
2: తగదిరి మగ గగ పప మన పరి మగ పప రమ